0: ఉదయ రాశి మిథున, అస్తమ స్థానుడు శని, కుంభ రాశిడు రాహు, ఏకదశ స్థానుడు రాహు, కుటుంబ రాశిడు రాహు ఇత్తినేడు దావర. ఇత్తే గ్రహక్లే లెక్క ప్రకార కర్కాటక రాశిడు ఉదయ స్థానుడు శని అష్టమడు ఉల్లే అంచాద్ బ్రహ్మత్వ దోషాంద తెరిదు బర్పుడు అంచా శాపగ్రస్త బంధనుడు మూకపక్షి జన్మానుభవ యోగాంద పనుడాపుడు.
1: జ్యోతిషరే, బ్రహ్మత్వ దోష, శాపగ్రస్త బంధన, భూకపక్షి జన్మానుభవ, యోగ బంధన, రాజపురోహితరే, ఇరే అంజనాక్షరత నుడిక్లేను ఎరండు అరతుదు కరతుదు చేయడం మర్పిని సాధ్యనేంటి? జ్యోతిషరే, నిజ సంగతి దాదాపు పల్లె పంపరి పల్లె జ్యోతిషరే.
0: అరసులే, ఎంక ఈ అంజనాక్షరుడు తెరిన ఈ తిక్కును బుడ్పాదు పనియరే ఆవుందిజ్జి. అరసులే, ఎంద జ్యోతిష్య అంజనుడు ఇంచిన అనుభవ ఎంకాతిజి. అరసు మనితనద తిక్కును ఎంచ బుడ్పావలిందు ఎనగేనుగే వరుందిజ్జి. అరసులే,
1: జ్యోతిష్యరే పండా, ఈ లోకుడు ఎత్తిన క్లే విషయ జ్యోతిష్యుడు పనులెత్తి

0: చంద్రికా, సూర్యోదయ ఉదుపు నిర్దుంబి బ్రహ్మధ్యానోకు బోడైన మాత అట్టన మల్తదీతా?
1: అందు మాతా తయారు మల్తదీతా.

0: ఉదయ రాశి మిథున, అస్తమ స్థానుడు శని, కుంభ రాశిడు రాహు, ఏకదశ స్థానుడు రాహు, కుటుంబ రాశిడు రాహు ఇత్తినేడు దావర. ఇత్తే గ్రహక్లే లెక్క ప్రకార కర్కాటక రాశిడు ఉదయ స్థానుడు శని అష్టమడు ఉల్లే అంచాద్ బ్రహ్మత్వ దోషాంద తెరిదు బర్కుండు. అంచా శాపగ్రస్త బంధనుడు మూకపక్షి జన్మానుభవ యోగాంద పనుడాకుండు.
1: జ్యోతిషరే, బ్రహ్మతో దోష శాపగ్రస్త బంధన భూకపక్షి జన్మానుభవ యోగ బంధన రాజపురోహితరే, హిరణ్యాక్షరథ నుడిక్లేని ఇరండు అరతుది కరతుది చీణ మప్పిని సాధ్యనే. జ్యోతిషరే, నిజ సంగతి దాదాపు పల్లె పన్పరి పల్లె జ్యోతిషరే.
0: అరసులే, ఎంక ఈ అంజనాక్షరుడు తెరిన ఈ తిక్కును బుడ్పాదు పనియరే ఆవుందిజ్జి. అరసులే, ఎంద జ్యోతిష్య అంజనుడు ఇంచిన అనుభవ ఎంకాతిజి. అరసు మనితనద తిక్కును ఎంచ బుడ్పావలిందు ఎనగేనుగే వరుందిజ్జి. అరసులే,
1: జ్యోతిష్యరే పండా, ఈ లోకుడు ఎత్తినట్ల విషయ జ్యోతిష్యుడు పనులెత్తి ఈ లోకుడే ఇచ్చలో ఎన్న మగలు చంద్రిక దాయి తెంగ ఉందో విషయం తిక్కాదు ముట్పరు. అయ్యో దేవిరి, ఎన్న సంసారుడు తాయి అలిపరు తూపరు దేవిరి, దాయి అలిపరు తూపరు.
0: అరసులే, ఇరడ ఎన్న సంసారద జ్యోతిష్య స్థితిన దెంగవున అధికార ఎంకిజ్జి. ఆండల పంపినేను పండుదే బుడ్పే. ఇర్న మగలు చంద్రిక రాజపుత్ర భాగ్యునే పడేయొందు బర్పిన కుమారే రాజయోగద మహాచతురే ధీరె వీరెందే పనువే.
1: ఎన్న మగలి సంసార జీవనుడు బతుకుదుల్ల ముందు రాజవంశకు బత్తిన కరి నీరేలా నరేయాను బతుకుదు పిలేంచి.
2: అరసులే అరసులే, నవిల గుడ్డెడు కాడబరిట్టు యువరాణి చంద్రకీర్ణ శాలదంచిన తుండు నెత్తెడ కలెత్తిన కుంటు తిక్కుండు.
1: జ్యోతిషి, ఇట్టే దాట పన్పరి ఇది. ఈయన అంజనుడు దాట తెరిగి పల్లె జ్యోతిషరే పల్లె. ఎన్న మగలి సంసారకు బలి ఆపినాలో అత్తే అత్తే దాయించాడు దేవుడే, దాయిగిచ్చాడు.
0: భయం అల్పడే అరసులే, ఆకుంటూ అల్న ఆండల ఆ నెత్తెర్దకలే అల్న అత్తంద పన్వేయాను. ఇందకు మాత కారణ నమ్మ రాజమనే తనకు రాహుశని కాటద ప్రభావుడే సంసార చిత్ర ఆపుడుందాండల ఐత ప్రభావ కమ్మి ఆవుందు బన్నగా మాతల సరి ఆపుడు. మాత దేవెరే ఆటద పరీక్షే నిక్లె రాజవంశ ఉద్ధార ఆపుడు. ఐకాదే మహారాజ లక్షణదాయే నిక్లె రాజ పట్టుడు కుల్లున యోగదీశందే పనులి. ననయన్న అంజనను ముగితలద చుక్కెగి అనుకుర్లే అరసులే.
1: మాతల ఆపిని ఎట్టెగింది ఇర్న పాతిరుని కొడి ఎత్తుది పారంపర్యద రాహుశని శాంతాది నెలకి.

0: చంద్రికా, సూర్యోదయ ఉదుపులేరు దుంగి బ్రహ్మధ్యానకు బోడైన మాత అట్టన మల్తీ తాత
1: అందుకు మాత తయారు మల్తీ తా.

0: ఏరు హా ఇడతగ పెట్టారు స్వామిలు బ్రహ్మధ్యానుడు లేరు పోలి పోలి చంద్రుడు వెళ్ళిపోచ్చి
1: చంద్రక యాని మూడుద సేవకి కర్ణప్పి
0: కర్ణప్ప ఈడు దాడ పెత్త ఈ కండి యాని మూడు లేండి
1: అక్క ఈ కన్నకాయకి తోయరతి కండే ఇన్న అప్పాజీ ధర్మజర్ అరసులు ఇన్న ఎత్తి పచపత్తిలేరు ఇన్న అమ్మాజీ ముప్పు నీరు పుడితే ఈ లోకనే పుడుతుపోయారు యా మంజుడే బతుడు కడల కడ బతుడు కరికల్ల కాడ బరికే మన్నగా కాడ తయటు పుగేరు నిక్కిన తుడుదు ఇంచిగే బత్తేక ఇన్న గుత్తపత్య అక్క అరసులీరే తుయ్యడ ఏతి సంతోషం బలేక పోయి బూడు
0: ఇచ్చి కండప్ప ఇచ్చి కానీ ఎంచి పరుడు పను ఈ అరిస్తే నేను బతడ ఊరినాథ పను ఇంచు మోని తోజావడు పను కరణప్ప ఇంకొంచి ఉపకారం అల్పడు ఎన్న ఈ స్థితి ఎన్న అప్పాజికి తెలియదు బల్లి ఈ ఓలిని అప్పాజికి ఆయన తిక్కులక ఓలబుల తీతిపుడు నుంచి ఉపకారం నేను దావుడు నమ్మ ఊర్దా పెట్టుకున్న వేల మొక్కని ఈ ఇడలతో పరుడు ఆయనకి కన్ను దృష్టి కొడుతున్న ఈ సరు నేను అలికొండ అలిగి అనే గుర్తు నిండి గుర్తాకుడు నీతో గారు కంటి తిడగబట్టేరు ఈ ఉంచి ఉపకారం అల్పు కండప్ప ఈ ఉపకారం అల్పు

0: ती पोटग्या पुंडू क्यान भर तुझी
1: भर तुझा रा
0: आला आला किसे कई पाडू नू गाय जनके किल्डोंजी पवंदा बंगारुंडू आवेन ये नन केर्दु आवेन पिलिपाटन नंद पनी अरना ओ
1: ईर दाये कानंबरुनी ने तुले ईर कन्ना दिट्टु बुरे रे बल्लिंदु चंद्रिका कन केकल कट्टे दिजरा
0: अंडु अंडु उन्दु येन्ना ने सरा यानु चंद्रिका को कन्ना दिस्ते बुरे बल्ली पंदु कट्टे दिना सरा उन्दुवे उन्दुवे चंद्रिका इच्छला नन्ना नन्ना येन्ना गतिला नन्ना येन्ना गति यान भर पुजी
1: చంద్రికలా అర్న బంజుడితే బాలేద ఆ జీవోని ఈరు వరిపోడు
0: చంద్రిక బంజునానా అరసు వంశ దక్లే గొత్తావంది లెక్కని మంజునాలా ఆలు సయ్యేరె బల్లి ఆలు బదువు కొడే ఎంక విషయ తెరియోడే ఇత్తనే పోయి దుమ్ము పోయి పోయి బల ఇత్తనే పోయి దుమ్ము ఎన్న ఇల్లడే పోదు ఎన్న తనదింజి లక్ష్మి ఏడు ఉల్లలు అల్లి అల్లెల్ల పట్టొందు పోయి అడెగు ఆలు నెయ్య పేరడ ఉనొంది తినాలు ఇత్త ఎంచ ఉల్లల బల బల పోయి.